0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పప్పు చంద్రశేఖర్ వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి పరమ పావన, రంజని రాగంలో మీచు కృష్ణయ్యర్ రచన ఆదితాళం.
2: Listen to a Carnatic classical veena recital by Shri Pappu Chandrasekhar. He is accompanied on mridangam by Dr. Yella Venkateshwar Rao. Shri Chandrasekhar begins his veena recital with a composition of Meechu Krishnayyar, Parama Pavana in Rag Ranjani, set to Aditaal.

0: ఇప్పుడు వినండి రీతిగౌడ రాగంలో శ్యామశాస్త్రి కృతి నిన్ను వినా మరిగలదా ఆదితాళం త్రిశ్రగతి.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ రాగ్ రీతిగౌళ, నిన్ను వినా మరిగలదా, సెట్ టు ఆదితాళ్ త్రిశ్రగతి.

0: మారవైరి రమణి నాసికాభూషణి రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపకతాళం.
1: లిసన్ టు మారవైరి రమణి, ఏ కంపోజిషన్ ఇన్ రాగ్ నాసికాభూషణి, సెట్ టు రూపక్ తాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజ.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పప్పు చంద్రశేఖర్ వీణావాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నీ వల్ల గుణదోషమేమి, కాపీ రాగం, ఖండచాపు తాళం, త్యాగరాజస్వామి కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్, ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా రిసైటల్ బై శ్రీ పప్పు చంద్రశేఖర్. He's accompanied on Mridangam by Dr. Yella Venkateshwar Rao. Continuing the concert, you will now listen to a composition of Saint Tyagaraja in Rag Kapi, Nee Valla Guna Doshamemi, set to Khanda Chaputal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కాంభోజి రాగంలో ముత్తయ్య భాగవతర్ కృతి రత్న కంచుక ధారిణి మిశ్ర చాపుతాళం.
1: శ్రీ పప్పు చంద్రశేఖర్ కంక్లూడ్స్ హిస్ వీణా రిసైటల్ విత్ రత్న కంచుక ధారిణి, ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తయ్య భాగవతర్ ఇన్ రాగ్ కాంభోజి, సెట్ టు మిశ్ర చాపుతాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పప్పు చంద్రశేఖర్ వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic classical Veena recital by Shri Pappu Chandrasekhar. He was accompanied on Mrudangam by Dr. Yella Venkateshwar Rao. This program was contributed by Akashvani Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'd be listening to Nadaswara recital by Tirukkalar Sridurai Bharathidasan, supported on Dolu by Thiru Rameswaram B. Radhakrishnan.
2: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో తిరుక్కల శ్రీ దొరై భారతీదాసన్ నాదస్వర వాద్యక చర్య వింటారు. డోలు సహకారం తిరు రామేశ్వరం బి రాధాకృష్ణన్.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ఎ ముత్తుస్వామి దీక్షితార్ కృతి ఇంద్రాగ్ హంసధ్వని సెట్టు ఆదితాళ్ పార్వతీ పతిం.
2: కార్యక్రమంలో ముందుగా పార్వతీ పతిం హంసధ్వని రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితుల కీర్తన.

0: You have just listened to a Thyagaraja Swami Kirtana, Paraloka Sadhaname, in Ragpurvi Kalyani, said to Adithar.
1: Intavarku, Paraloka Sadhaname, Thyagaraja Swami Kirtana Vinaru, Purvi Kalyani Ragam, Adithalam.
0: Ragam, 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you are listening to Nadaswara Recital by Thirukkalar Sridurai Bharati Dasan.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో తిరుక్కల శ్రీ దొరై భారతీదాసన్ గారి నాదస్వర వాచక చర్య వింటున్నారు.
0: నౌ యుల్ బి లిజనింగ్ టు శ్రీ రఘువర ప్రమేయం ఇన్ రాగ్ కాంబోజీ సెట్ టు ఆదితాళ్.
1: తర్వాత శ్రీ రఘువర ప్రమేయం కాంబోజీ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వీణావాద్య గోష్ఠి వింటారు. పాల్గొంటున్న కళాకారులు శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ, డాక్టర్ టి పద్మిని, డాక్టర్ ఎన్ కృష్ణవేణి, డాక్టర్ రామవరపు మాధురీదేవి, శ్రీమతి పప్పు పద్మా రవిశంకర్. వాద్యసకారం మృదంగంపై శ్రీ మంగళగిరి శ్రీధర్, మోర్సింగ్పై శ్రీ జి వెంకటేష్, నిర్వహణ శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ.
4: Listen to a Karnataka instrumental ensemble of veenas. The artists are Srimati Mallapragada Jogulamba, Dr. T. Padmini, Dr. N. Krishnaveni, Dr. Ramavarapu Mathurivi, and Srimati Pappu Padma Ravishankar. They are accompanied on Murdangam by Sri Mangalagiri Sridhar and on Morsing by Sri G. Venkatesh, conducted by Srimati Mallapragada Jogulamba.
3: Karyakramalo Mundaga Vinandi, Sri Raghukulamandu Butti, Hamsadhvani Raganlo, త్యాగరాజ స్వామి కృతి ఆదితాళం.
4: ది ఎన్సెంబుల్ బిగిన్స్ విత్ ఎ కంపోజిషన్

0: ఇప్పుడు వినండి శ్రీ శంకర గురువరం నాగస్వరావళి రాగం రూపకతాళం మహావైద్యనాథ అయ్యర్ రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ మహావైద్యనాథ అయ్యర్ ఇన్ రాగ్ నాగస్వరావళి శ్రీ శంకర గురువరం సెట్ టు రూపకతాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి శ్రీరంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి మారుబల్కున్నావేమిరా అది తాళం.
1: The ensemble concludes with a composition of Saint Thyagaraja in Rag Sri Ranjani, Marubalka Kunna Vemira, set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు వీణావాద్య గోష్ఠి విన్నారు. పాల్గొన్న కళాకారులు శ్రీమతి మల్లాప్రగడ జోగులమ్మ, డాక్టర్ టి పద్మిని, డాక్టర్ ఎన్ కృష్ణవేణి, డాక్టర్ రామవరపు మాధురీదేవి, శ్రీమతి పప్పు పద్మారవిశంకర్. వాద్య సహకారం మృదంగంపై శ్రీ మంగళగిరి శ్రీధర్, మోర్సింగ్పై శ్రీ జి వెంకటేష్. నిర్వహణ శ్రీమతి మల్లాప్రగడ జోగులంబ.
1: You were listening to a Carnatic classical ensemble of veenas. The artists were Srimati Mallapragada Jogulamba, Dr. T. Padmini, Dr. N. Krishnaveni, Dr. Ramavarapu Mathuri Devi, and Srimati Pappu Padma Ravishankar. They were accompanied on Murdangam by Sri Mangalagiri Sridhar and on Morsing by Sri G. Venkatesh, conducted by Srimati Mallapragada Jogulamba.
2: భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.